0: So, my dear greatest, my dear brothers and sisters, greetings to you all in the name of our Lord and Savior Jesus Christ. This is Jack Williams reporting from Southside Hyderabad Church of Christ, Ignite Radio, India. So, my dear greatest, my dear brothers and sisters, what a wonderful day that God has given for us. Really, if we are seeing another day in our life, it's nothing but a blessings from the God. You know, many of our brothers and sisters were not seen this day, this particular day in their lives. So, my dear greeters, so if we are seeing this day in our life, you know, we are blessed. Type blessed in the comments. Type I am blessed in the comments. Because God is loving us. And God is giving us, see, every good and perfect gift is from above, which is coming down from the Father of the heavenly lights. So, every good and perfect gift is from above, my dear greeters. So, if we are having another day in our life, it's the gift from above. It's gift from above. So, my dear greeters, my dear brothers and sisters, so we, as the children of God, as other Christian brothers and sisters, we need to abide by the word of God. We need to abide by the true doctrine. In early days, in early 80s and 90s, what is Church of Christ? You know how rapidly the Church of Christ has grown. How rapidly the true doctrine has grown, and in the same rapid way, Satan is working and taking away the word of God, the true doctrine, which is on which the seed is on the good heart. You know, it is taking away. So that's why, you know, every good gift, every riches is coming from above. So, my dear greeters, my dear brothers and sisters, what a wonderful day. That's why it says in Philippians chapter 4, verse 19, and my God will meet all your needs according to the riches of his glory in Christ Jesus. Amen. So, no need to worry. No need to worry tomorrow. No need to worry today. No need to worry day after tomorrow. You know, trust on God. Keep your faith in God. God will definitely going to bless you. Definitely going to bless you. Because he loves you. He loves us. He loves me. He loves you. He loves your family. God doesn't want any one of us to go into that lake of fire. God does not want that. So, my dear greeters, my dear brothers and sisters, if you see Luke chapter 6 verse 38, give and it will be given to you. So, we need to give. First, give our heart to the God. Give your faith upon God. When you give, and it will be given to you. That's why the Lord is my shepherd. I lack nothing. David says, the King David says in Old Testament, in Psalms chapter 23, it says, the Lord is my shepherd. I lack nothing. I lack nothing. Do we have that confidence? Do we have that faith to say from bottom of our heart, I lack nothing. That's it. Nowadays we see, like, brother, I don't have this. Brother, I don't have that. Brother, please send me this. Brother, please send me that. I've seen a few of our brothers in our areas, I don't want to take their names. They are always, always, always wants money, money, money, money, money. They always comes to me and says, I want, I want, I want, I want. I mean, I'm not criticizing anyone, and I'm not saying any low words on them, because, you know, when you trust on God, God will provide. If you do your work sincerely, if you do your work properly, you know, if you have that enough faith, God will definitely bless you regarding this physical things, the money, the property, and the clothes, etc., etc. So, the preachers are doing a great work here in India. I can definitely say that, you know, the day and night, season and unseason, they're working hard. And I see a few of our brothers all are, you know, doing some daily labor jobs, and some are self-supporting themselves. And in the free time, they're spreading the word of God. I respect them. That's why, my dear greatest, my dear brothers and sisters, Lord is my shepherd, I lack nothing. So we need to believe in Him. We need to believe in God. That's why it says John chapter 20, verse 29. Then Jesus told him, because you have seen me, you have believed. Blessed are those who have not seen and yet have believed. Amen. Type amen in the comments. We are blessed because we believe Jesus is the Son of God. He died for our sins. He died in the cross. He died in the cross for our sins. We believed. We are blessed. We are blessed, my dear dignitaries, my dear brothers and sisters, we are blessed. God loves us all. God loves us all. So, my dear dignitaries, my dear brothers and sisters, we haven't, today, we have not started the lesson yet. It's been a while. I just want to greet you all, and I want to share the things. So once again, my dear brothers and sisters and dear friends and everyone listening today, welcome to Ignite Radio and Radio Broadcast, and thank you for joining us as we open the Word of God together. Wherever you are listening, we invite you to give your attention to life that still speaks powerfully to us. You know what? Whose life, you know? We are talking about the life of Daniel. Perhaps, you know, Daniel mainly as the man in the lion's den. But before that night, there are many years of decisions, prayer, service, and trust. Today we will ask who Daniel was, what happened in his life, how God helped him, and what Christians can learn from his example. We will also, my dear brothers, my dear brothers and sisters, connect his story with the teaching of our Lord Jesus Christ and his apostles. So, my dear brothers, my dear brothers and sisters, before we jump into the lesson, please share this Ignite Radio broadcast to your friends, neighbors, relatives, and near and dears. So let's begin with a prayer. Our loving Heavenly Father, we thank you for the gift of life and for this opportunity to study your holy word. You are the living God, the ruler over all nations, and the one who hears the prayers of your people. As we study Daniel, help us to understand the scriptures faithfully. Give us heart that are willing to obey you, courage when we face pressures, and humility when we receive blessings. Father, please strengthen those who are discouraged, comfort those who are suffering, and guide those who are searching for truth. Father, please help us to see our needs for Jesus Christ and to follow him with sincere faith. May everything said today honor you and help those who listen. We pray in the name of Jesus Christ. Amen. So, my dear greatest brothers and sisters, let's open up the Bibles and read Daniel chapter 1, verse 8 and 9. Daniel chapter 1, verse 8 and 9. I'm reading from New King James Version Bible. Please open up your Bibles and read along with me. But Daniel purposed in his heart that he would not defile himself with the portion of the king's delicacies, nor with the wine which he drank. Therefore, he requested of the chief of the eunuchs that he might not defile himself. Now, God had brought Daniel into favor and goodwill of the chief of eunuchs. So here, my dear greatest, my dear brothers and sisters, if you see the first chapter of this book, introduce Daniel and explain how he became renowned advisor under several pagan rulers. It also mentioned three other Hebrew boys who would become part of a famous story of bravery and faith. They are nothing but Daniel, Hananiah, Mishael and Azariah were the boys of royal families taken for reduction in Babylon. As part of this, they would be immersed in Babylonian religion, culture, language and literature. Okay, so to represent the effort to change the youth's identities, the man in charge of the training renames them as Belteshazzar, Shadrach, Meshach, and Abednego. So here, my dear greatest, my dear brothers and sisters, most of the captured youth were probably integrated easily into Babylonian culture. The four named in this chapter, however, remained committed to their faith. Though captives, they wanted to continue to obey God and his laws, including in matter of food. So that's why Daniel asked the man responsible for his training, the chief eunuch, to allow him to abstain from the king's food. The king's would have been excellent, but also wouldn't have included unclean animals and not been prepared according to the law of Moses. Despite his great respect for Daniel, the chief eunuch hesitated to allow anyone to skip part of their reduction resume. And Daniel proposes a test and in 10 days proves he and his fellow Hebrews can thrive on vegetable and water. So once these boys were asked, Daniel were asked for the vegetables and water, and the eunuch, the chief leader, who is a eunuch, feared, like, you know, they don't eat the non-veg, and they might go pale, and they might go lean, and their face will be weak. But they prayed to God, and they asked, check for 10 days. So what happened, you know? God honored Daniel, Hananiah, Mishael, and Azariah with extraordinary wisdom and intellect. The use of their Hebrew names rather than their new Babylonian titles expresses how God's providence brought them to their new roles. So here, Daniel is also blessed with insight into dreams and visions. These skills will make all four important figures in Babylon and will force several conflicts between faithfulness and self-preservation. So if you see if you go deep down and if you see all other chapters, like this 12 chapters, if you read, you know, Daniel will live on as a brilliant advisor through several regime changes, surviving until the rule of Cyrus the Great. So my dear readers, my dear brothers and sisters. So in the verse 8 and 9, and as a scene, so he will, Daniel and the other boys, they don't want to defile themselves. Let's read now 6th chapter, verse 10. Daniel chapter 6, verse 10. Now, when Daniel knew that the writing was signed, he went into his house, and his windows being open into the chamber towards Jerusalem, he kneeled upon his knees 3 times a day and prayed and gave thanks before his God as he did aforetime. And if you go to the verse 19 through 23, it says, then the king arose very early in the morning and went in haste unto the den of lion. And when he came to den, he cried with a lamentable voice unto Daniel. And the king spake and said to Daniel, O Daniel, servant of living God, is the God whom thou servest continually able to deliver thee from lions? Then said Daniel unto king, O king, live forever. My God hath sent his angels and hath shut the lion's mouth, that they have not hurt me, for as much as before him inconceit was found in me, and also before thee, O king, have I done no hurt. Then was the king exceedingly glad for him, and commanded that they should take Daniel up out of the den. So Daniel was taken up out of the den, and no manner of hurt was found upon him, because he believed in his God. My dear Ignatius, my dear brothers and sisters, these readings introduce the message of Daniel's life. In chapter 1, he decides to obey. In chapter 6, he continues to pray in the den. In the den, God preserves him. What happens to our faith when our circumstances changes? It may be, easy to speak about God among people who agree with us. What happens when obedience becomes unpopular, inconvenient, or costly? What will happen? That's why Daniel helps us answer that question. His surroundings changed greatly, but he continued to serve the living God. He continued to serve the living God. Amen. Amen for that. Amen for that. So, my dear readers, our God is a living God. He knows us. He knows you. He knows about you. Don't worry. Don't worry about your life. Don't worry about tomorrow. What shall we eat? What shall we wear? God is loving us. Because, yes, we are blessed. Because God has chosen us to love him. Amen. Amen for that. Amen. Really, we are blessed. See the Daniel life. See the life of Daniel. When the circumstances change, you know, my dear brothers and sisters, nowadays, the circumstances in India are changing greatly. The attack on the Christians, the attack on the Christian missionaries, the attacks on The servants of God, that is from the preachers and their families, are becoming high day by day. It's easy when people agree with us. It's easy to speak about God among the people who agree with us. So my dear brothers, my dear brothers and sisters, so let's quickly see who Daniel was and his historical setting. So Daniel was a Jewish man from Judah who was taken into captivity in Babylon. His name is commonly understood to mean God is my judge. He became a servant in foreign royal court, an administrator entrusted with important responsibilities, and a prophet through whom God revealed his purpose. So let's read Matthew chapter 24 verse 15. Matthew chapter 24. Matthew chapter 24 verse 15. Therefore, when you see the abomination of desolation spoken of by Daniel the prophet standing in the holy place, whoever reads, let him understand. So my dear readers, my dear brothers and sisters, here Jesus himself refers to Daniel the prophet in Matthew chapter 24 verse 15. So in Daniel chapter 1 opens during the reign of Jehoiakim, the king of Judah, when Nebuchadnezzar, the king of Babylon, came against Jerusalem. The traditional historical setting placed Daniel's removal to Babylon around 605 BC. He was among the young people chosen for education and service in the king's palace. Here, if you see, my dear readers, the Bible does not tell us his exact age, his parents' names, or whether he later married. You know, we should allow scriptures to speak without filling those gaps with the invented details. So think about what captivity meant. What is meant by captivity? So my dear readers, here Daniel was taken away from his homeland and the familiar setting of worship and community. He had to learn the language and literature of a foreign empire. Others would decide much about his daily routine. We are not given a diary of his emotions, but the circumstances themselves shows how demanding his new life was. He was not alone. He was not alone. If you observe here, the Daniel was not alone. Daniel chapter 1 named three other young men from Judah. One is Hananiah, Mishael, and Azariah. So this was their original names. Then later, the Babylon officials gave them Daniel was called as Belteshazzar. His friends becomes known as Shadrach, Meshach, and Abednego. So Belteshazzar, I mean Daniel's assigned name, should not be confused with Belshazzar, the king we will meet later in chapter 5. So here we need to remember, my dear readers, we need to remember Belshazzar and Belteshazzar, both are different. Belteshazzar is given name to Daniel, and Belshazzar is the king we'll later see in the chapter 5. So my dear readers, my dear brothers and sisters, what a wonderful story, what a wonderful encouragement, historical life led by Daniel. His faith, his love towards God, His love towards God, everything shows here. So my dear brothers, my dear brothers and sisters, God loves us all. So we need to have the same faith. We need to have that same love towards God.
1: ప్రియమైన ఎగ్జిట్ రేడియో శ్రోతలారా, దేవుని బిడ్డలారా, ఈ యొక్క కార్యక్రమానికి లాగిన్ అయిన మీ అందరికీ కూడా ప్రభువని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో వందనములు తెలియజేస్తున్నాం. దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప దినాన్ని, ఈ యొక్క గొప్ప ఆదివారపు దినాన్ని మనం దేవుణ్ణి ఆరాధించుటకు, దేవుని యొక్క మాటలు మనం వినుటకు, ఆయన యొక్క సత్య సువార్తను, అలాగే నూతన బంధుల యొక్క సత్యమైన వాక్ను మనము వినటానికి వేగరపడిన వారమై ఈ దురదశవులు వరి వారు కాక మనం ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన యొక్క మాటలు గైకుంటూ ఆయనను అనుదినము మనము దేవుణ్ణి స్మరించే బిడ్డలుగా మనం అందరము ఉన్నందుకు మొదటగా తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తు వారి ఎల్లప్పుడు కృతజ్ఞతాస్తులు మనము చెల్లించుకుందాం. ప్రియమైన సంఘం మా దేవుని బిడ్డారా, మనము ఒక రోజుని చూసాము అంటే అది దేవుని చిత్తమే. దేవుని యొక్క మాటలు మనకి ఇలాగ సెలవిస్తున్నాయి, మీరు మొదటగా నా యొద్దకు రండి. దేవుడు అదే సెలవిస్తున్నాడు, మనము దేవుని యొద్దకి వెళ్ళాలి, ముందు ఆయన్ని వెతకాలి. కాబట్టి ఏమైనా సంగమా దేవుని బిడ్డారా, మనం ఏం చేస్తున్నామంటే దేవుళ్ళో మనము ఉండక, దేవుళ్ళో మనము ఎల్లప్పుడూ ఉండి అంత్య ప్రభువని యేసుక్రీస్తు వారు చూసుకున్నట్లయితే యాగవలసిన పత్రిక 1:17 శ్రేష్టమైన ప్రతి ఏవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనది జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. కాబట్టి మనము మనకి ఏమి కావాలి అన్నా, మనం ఏమి అడిగినని దేవుని యొద్ద సమస్తము ఉన్నవి అని మనము జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ప్రియమైన సంఘం మా దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన ప్రతి ఇవి. కాబట్టి మనం జాగ్రత్త గమనించుకున్నట్లయితే దేవుడు మనలను ఆయన మనల్ని ఆశీర్వదించట్లో, లేకపోతే ఆయన మనలను ప్రేమించట్లో ఎప్పుడు కూడా మనల్ని ఎడబాటు చేయలేదు. ఇక్కడ ఎడబాటు అవుతుంది ఎవరు అంటే మనమే. క్రీస్తు ప్రేమ నుండి, తండ్రి ప్రేమ నుండి ఎడబాటు అవుతుంది మనమే. అందుకే మనం చూసుకున్నట్లయితే ప్రియమైన సంఘ మా దేవుని బిడ్డారా, కాబట్టి మనము ఈ యొక్క కొద్ది మాటలు మనం చూసుకున్నట్లయితే లెసన్లకు మనము ఇంటికి వెళ్దాము. ఈరోజు మనం నేర్చుకునే అంశము ధాన్యాలు గ్రంథం. పాత నిబంధనలో ధాన్యాలు గారి గురించి మనము చాలా విషయాలు, ఆయన యొక్క జీవితం నుంచి చాలా విషయాలు మనము నేర్చుకోవచ్చు. ఎందుకంటే ప్రియమైన సంఘం మా దేవుని బిడ్డలారా, నేను ధాన్యాలు గ్రంథకర్త మనం చూసుకున్నట్లయితే మనకి ఆయన చిన్నప్పటి నుంచి మనం విన్నది ఏంటంటే సింహాల బోనులో నుంచి దేవుడు కాపాడాడు అనే విషయాన్ని మాత్రమే మనము చూసుకున్నాం. కానీ మనం చూసుకున్నట్లయితే ఈ దానియేలు, దేవుడు దానియేల్ని దానికంటే ముందుగానే ఒక గొప్ప క్రియేజెస్ కాపాడాడు. నెబుకద్నెజర్ రాజు ఈ యొక్క ఇస్రాయల్ జనాంగాన్ని, వారి యొక్క ప్రజలని బానిసలుగా చేసుకున్న తర్వాత కొంతమంది యవనస్తులని వారి కొంతమంది మంచి చక్కని జ్ఞానం గల యవనస్తులను వాళ్ళు తీసుకుని వాళ్ళు ఏం చేశారంటే నెబుకద్నెజర్ యొక్క వాళ్ళ యొక్క ట్రెడిషన్స్, వాళ్ళ యొక్క కల్చర్, లేకపోతే వాళ్ళ యొక్క లాంగ్వేజ్, వాళ్ళ యొక్క భాష, వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క శాస్త్రాలు, వాళ్ళ యొక్క ధర్మాలు ఇవన్నీ వాటికి నేర్పించి వాళ్ళని మార్చాలని ట్రై చేశాడు. అయితే మొదటగా వాళ్ళు ఇచ్చిన ఫుడ్, నెబుకద్నెజర్ రాజు ఇచ్చిన ఫుడ్ని ముందు వద్దన్నారు. అంటే వివిధ రకమైన కారణాలు కావచ్చు, కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, కట్ చూసుకున్నట్లయితే ఇక్కడ దానియేలు రాజు యొక్క ఆహారాన్ని తిరస్కరించాడు. కాబట్టి అక్కడున్న నపంసకులు వాళ్ళు ఏం చేశారంటే భయపడ్డారు. రాజు చేత మీన్ వాళ్ళకి మన ప్రాణాపాయం ఉంటుందేమో అని చెప్పి ఆ నపంసకుల అధిపతి భయపడ్డారు. అప్పుడు దానియేలు ఏమంటాడంటే, 10 రోజులు చూడండి, 10 రోజులు ఈ యొక్క కూరగాయలు మేము తిని ఈ శాఖ వెజిటేరియన్ ఐ మీన్ శాఖ ధాన్యాదులను తిని మేము ఉంటాము అని చెప్పి చెప్తారు. చెప్పిన తర్వాత ఏమవుతుందంటే, వాళ్ళు అటెండెన్స్ తర్వాత చూస్తే ఎవరైతే రాజు ఆహారం తిని ఉంటారో వాళ్ళకంటే వీళ్ళు బలంగాను అందంగాను చాలా కలగా కనపడ్డారు. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ సూచన దేవుడు ముందుగానే వాళ్ళకి చేసి ఉన్నాడు. కాబట్టి ప్రేమల సంఘం దేవుని బిడ్డలారా, అసలు దానియేలు ఎవరు మనం చూసుకున్నట్లయితే, దానియేలు అనే అతను యూదా వంశస్థుడు. కాబట్టి మనం చూసుకున్నట్లయితే 650 సంవత్సరముల పూర్వం, క్రీస్తు జననానికి 650 సంవత్సరాల పూర్వము ఈ యొక్క రాజు ఈ యొక్క దానియేలును మనము చూడవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క దానియేలు బబులోనులో ఒక దాసుడిగా పట్టబడ్డాడు. అతని యొక్క దానియేలు పేరుకి అర్థము దేవుడు నా న్యాయాధిపతి, దేవుడు నా న్యాయాధిపతి. తర్వాత అతను ఏమయ్యాడంటే సర్వెంట్ అయిపోయాడు. మిగతా వచ్చే రాజులకి సర్వెంట్ అయిపోయి అలాగా మనము చూసుకోవచ్చు. కాబట్టి దానియేలు గారి యొక్క ప్రస్తావన మనకు నూతన మందల్లో మనము చూడవచ్చు. మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన ఏ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలిచిట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. కాబట్టి మనము ప్రభువైన యేసుక్రీస్తు వారు దానియేలు గారి గురించి చెప్పడం మనము చూసాం. కాబట్టి ప్రియమైన సంగమా దేవుని బిడ్డలారా, ఈ యొక్క దానియేలు ఎవరు, ఏ వంశస్థుడు? దానియేలు యూదా వంశస్థుడు. మనం చూసుకున్నట్లయితే మొదటి అధ్యాయం మనము చూసుకున్నట్లయితే దేవుడికి ఇలాగ సెలవిస్తున్నాడు, యూదా రాజగు యహోకీము 7వ సంవత్సరంలో బబులోను రాజగు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దానిని ముట్టడి వేయవా, ప్రభువు యూదా రాజగు యహోయాకీము దేవుని మందిరంలోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించాను, కనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశంలోని తన దేవతాలయమునకు తీసుకుని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచాను. రాజు అష్పేనజు అను తన నపంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగో ఆజ్ఞాపించాను, ఇస్రాయిలు రాజవంశంలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్య ప్రావీణ్యతయు కలిగిన జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారి రాజునగరునందు నిలవదగిన కొందరు బాలను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పము. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఇస్రాయల్ రాజును మొదటగా యోహాకీము ఏలుతున్నాడు. ఈ యొక్క యోహాకీము వచ్చి కూడా మనకి యూదా వంశస్థుడు, యూదా వంశస్థుడు. కాబట్టి ఈ యొక్క యోహాకీమును బబులోను రాజు నెబుకద్నెజరు అతని మీదకు వచ్చి గెలుస్తాడు. ఇక్కడ చాలా మంది మనం ఎవరుకుంటా అంటే ఇక్కడ దేవుడు వదిలేశాడు, దేవుడు ఇస్రాయల్ ప్రజలని తన దేవుని ప్రజల్ని వదిలేశాడు అనుకుంటారు. కానీ కాదుగా, అలా కాదు కానివ్వండి. దేవుడు ఆయన యొక్క చిత్తాన్ని లేకపోతే ఆయన యొక్క సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి అలాగూ చేసి ఉన్నాడు. అయితే ఇక్కడ నెబుకద్నెజరు ఏమని చెప్తాడంటే అక్కడ నపంసకుల అధిపతి ఉంటాడు, అతనికి ఏమని చెప్తాడంటే యవనస్తులు కొంతమందిని తీసుకుని మంచిగా సకల విద్యలు తెలిసిన వారిని, అలాగే చూడటానికి సౌందర్యంగా ఉన్నవారిని, అలాగే విద్య తెలిసిన వాళ్ళని వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళ దేశానికి తీసుకురమ్మంటాడు. ఎందుకు? అక్కడ వాళ్ళ యొక్క కల్దీల భాషను విద్యను ఇవన్నీ నేర్పించడానికి. తర్వాత ఇంకొక ఆజ్ఞ వడిస్తాడు, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా. మరియు రాజు తాను భుజించే ఆహారములో నుండి, తాను పానం చే ద్రాక్షరసంలో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరాలను వారిని పోషించమట వారిని తన యుద్ధ నిలబెట్టాలని ఆజ్ఞాపించాను. అందులో యూదుల్లో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అనువారు వీరిలో ఉండేది. నపంసకుల అధిపతి దానియేలుకు బెల్తషాజరు అనియు, హనన్యాకు షద్రక్ అనియు, మిషేలుకు మెషక్ అనియు, అజర్యాకు అభిజ్ఞో అనియు పేర్లు పెట్టెను. రాజు భుజించి భోజనమును పానము చేయి ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండా వాటిని పుచ్చుకోకుండా సెలవిమ్మని నపంసకుల అధిపతిని వేడుకొనగా దేవుడు నపంసకుల అధిపతి దృష్టికి దానియేలుకు కృపా కటాక్షములందు నొంద అనుగ్రహించను. కనుక నపంసకుల అధిపతి దానియేలుతో ఇట్లను, మీకు అన్నపానములను నియమించిన రాజుకు నా యజమానికి నేను భయపడుతున్నాను. మీ ఈడు బాలుడు ముఖములు కంటే మీ ముఖములు కృషించినట్లు ఆయనకు కనబడనేలా అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయము కలుగుజేతుడు. నపంసకుల అధిపతి దానియేలు, అనన్య, మిషాయేలు, అజర్యా అనేవారి మీద నియమించిన నియమాకనుతో దానియేలు ఇట్లను, భోజనకు శాఖ ధాన్యాదులను, పాలనకు నీళ్లను నీ దాసులకు మాకు ఇప్పించి దయచేసి 10 దినములు మమ్మల్ని పరీక్షింపుము. పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజనము భుజించి బాలుర ముఖములను చూచి నీకు తోచినట్టుగా నీ దాసులమైన మా ఎడల జరిగింపుము. అందుకతడు ఈ విషయంలో వారి మాటను సమ్మతించి 10 దినముల వరకు వారిని పరీక్షించను. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము గురించి వారు అందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనపడగా రాజు వారికి నియమించిన భోజనమును, పాలము కొరకైన ద్రాక్షరసమును ఆ నియామకుడు తీసివేసి వారికి శాఖ ధాన్యాదులను ఇచ్చెను. ఈ 4 బాలుల సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును, సకల శాస్త్ర ప్రవీణతయు, వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములకును స్వప్నభావములకును గ్రహించి తెలివి గలవాడై ఉండెను. నెబుకద్నెజరు తన సముఖములకు వారికి తేవలని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు కాగానే నపంసకులు అధిపతి రాజు సముఖమున వారిని నిలవబెట్టెను. రాజు వారితో మాట్లాడగా వారు అందరిలో దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా వంటి వారు ఎవరూ కనబడలేదు. కనుక వారి రాజు సముఖమున నిలిచిరి. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములో వీరు తన రాజ్యమందంతటా ఉండు శిఖుని గాండ్రకంటను, గాఢ విద్య గల వారి అందరికంటను 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడెను. ఈ దానియేలును కొరేషు ఏలుబడి దినములలో 1 సంవత్సరం వరకు జీవించెను. కాబట్టి ప్రియమైన సంగమాధ్యమును బిడ్డలారా, ఇలాగా మనము దానియేలు యొక్క జీవిత చరిత్రను చూసుకున్నట్లయితే షద్రకు మెషకు అభిజ్ఞకు వాళ్ళ వారు కూడా దానియేలుతో పాటు ఉన్నవారు. దేవుడు వారి యొక్క విశ్వాసాన్ని పరీక్షించే సమయం వచ్చినప్పుడు వారి విశ్వాస దేవుని మీద ఉన్న వాళ్ళ విశ్వాసాన్ని కోల్పోక దేవునిలో అంటుకట్టబడి దేవునిలో విశ్వాసముగా దేవునితో నియమించారు. కాబట్టి ప్రియమైన సంఘం వారి దేవుని బిడ్డలారా, అలాగ మనం చూసుకున్నట్లయితే నెబుకద్నెజరు తర్వాత ఒక విగ్రహారణం చేసి దాన్ని పూజించమని చెప్పారు. షడ్రకు మిషక్ అభిజ్ఞగో దానికి వాళ్ళకి పూజించమని చెప్పగా అక్కడ మనం చూసుకున్నట్లయితే వాళ్ళని అగ్నిగుండంలో పడవేశారు. అక్కడ మనం చూసుకున్నట్లయితే రాజుకి నలుగురు కనబడతారు. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే కింగ్ జేమ్స్ వర్షన్లో సన్ ఆఫ్ గాడ్ ఉన్నట్లు చూపిస్తారు. కానీ మనము ఇట్లా చూసుకున్నట్లయితే అక్కడ నాలుగో వ్యక్తి మనకు దూతగా అక్కడ మనకి చూపిస్తారు. వాళ్ళకి అగ్నివాసన, వాళ్ళ అంగికి అగ్నివాసన కూడా అంటకుండా దేవుడు వాళ్ళని కాపాడారు. కాబట్టి ప్రియమైన సంఘ మాధవుని బిడ్డారా, దేవుడు మనల్ని ఇలాగా ఎటువంటి నమ్మకంగా మనల్ని నమ్మకంగా ఉంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశ్రయించేవాడుగా ఉన్నాడు. కాబట్టి మిగతా విషయాలను మనము మళ్ళీ చూద్దాం.
0: Later, my dear greatest, my dear brothers and sisters, if you see, the book begins with an important statement. Important statement. The Lord gave Jehoiakim into Nebuchadnezzar's hand. Judah's defeat did not mean that Babylon's gods had overcome the true God. The wider biblical story explained the exile in connection with the Judah's persistence unfaithfulness. Yet, even in judgment, God had not lost his authority or forgotten his purpose. So, Daniel's life stretched across decades and changes of government. So, Babylon eventually fell to the Medes and the Persians. So Daniel 6 speaks of his service under Darius and Cyrus. And chapter 10 records a revelation in the third year of Cyrus. The young captive lived long enough to see the empire that had carried him away lose its power. So my dear greatest, my dear brothers and sisters, here in our first encouragement, a change in our surroundings does not remove God from our lives. You know, we may move to another city, enter an unfamiliar workplace, or face a situation we never choose. We can still seek God there. We can still seek God there. Daniel's story also challenges us. Difficult circumstances do not give us permission to abandon obedience. It does not give permission to give up your faith. It does not give permission to, you know, to deviate away from the God. Even when we cannot control where we are, we remain responsible for how we live before God. Amen. So, my dear brothers, my dear brothers and sisters, we have seen the wonderful introduction of Daniel, where he was born, and from which family he came, so, and how he was captured, and which king was captured, everything we have seen. So now let's jump into the another part, Daniel chapter 1. And a heart resolved to obey. The first greatest test recorded in Daniel's was not a roaring lion. Not a roaring. We all know about Daniel was there in the den with the roaring lion. But it's not the first greatest witness or test recorded in Daniel's life. It concerned the food and wine assigned to him from the king's table. Too many people this provision would have looked like a privilege, right? So if you have

0: every detail of a food problem. But Israel food laws and the religious settings of Babylon help us to understand the concern, but we should not claim more details than the passage gives. The clear point is that Daniel recognized a boundary he could not cross in faith, in faithfulness to God. So nowadays, we may cross the boundaries. In our life, sometimes we may cross the boundaries. Sometimes we may keep our faith aside and we'll cross the boundaries. My dear leaders, my dear brothers and sisters, notice how he responded. How he responded. He did not begin by insulting the officials. He first, what he did? He made a request. When the officials feared the consequences, Daniel proposed a 10-day test involving vegetables or pearls and water. So here, Daniel combined a firm conviction with a respectful man. We need that combinations. Sometimes a person speaks as though defending truth requires anger or contempt. At other times, a person is so eager to avoid disagreement that he gives up the truth. Daniel shows another way. We can speak courteously and still refuse what is wrong. Gentleness does not have to mean surrender. So many people think, you know, Daniel has surrendered to the pagans. No, he did not. Imagine a worker who is asked to enter a false amount in record. Okay? That is a modern illustration, not an event from Daniel's life. The worker might respectfully say, I cannot record something that is untrue. I am willing to help correct the information. Such a response does not guarantee an easy outcome. It does show the conviction can be expressed without personal abuse. So my greatest body, brothers and sisters, God helped Daniel in his first test. Verse 9 tells us that God brought him into favor with the officials. At the end of the test, Daniel and his friends appeared healthier than those who ate the royal food. That's why verse 17 says that God gave the four young men knowledge and skill and gave Daniel understanding in visions and dreams. When the king examined them, their ability stood out. So my dear Ignatius, my dear brothers and sisters, this account is not promise that a particular diet will make every believer wiser or more successful. Its emphasis is God's care for the faithful servants in that particular circumstances. We must not turn a biblical act of providence into formula for guaranteed health, examination results, or promotion. So here, my dear readers, if we see, Daniel's decision also began before the consequences were settled. He did not say, first show me that obedience will be profitable and then I will obey. No, he did not say. He determined that honoring God mattered. We often want certainty about the outcome before we do what is right. That's why faith calls us to obey the truth we already know and leave the result in God's hand. So there are young listeners listening today, my dear brothers and my dear sisters. You do not have to wait until you are older to develop conviction. Decide now. Decide now how you will respond to cheating. Decide now how you will respond to dishonesty. Decide now how you will respond to sexual temptation. Decide now how you will respond to the pressure to ridicule others. My dear parents, help your children understand why God's ways are good. Give them more than rules to repeat. Teach them truth to love. So that's why it says Romans chapter 12. Romans chapter 12, verse 2. Romans. చేరు వచ్చిన మా ప్రియ సహోదరి సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో అందరికి కూడా వందనములు తెలియజేస్తున్నాం. ఈ యొక్క ఇగ్నైట్ రేడియో బ్రాడ్కాస్ట్ ప్రోగ్రామ్స్కి వింటున్నాం మీ అందరికి కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా వందనములు తెలియజేస్తున్నాం. నా పేరు జాక్ విలియమ్స్, నేను హైదరాబాద్ సౌత్ సైడ్ క్రీస్తు సంఘం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మీకు చెప్పగూర్చున్నాను. ప్రియమైన సంఘం, మా దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు మన పాపముల నిమిత్తము వచ్చి మన పాపముల నిమిత్తము ఆయన శిలువ మరణం పొంది మన పాపముల నిమిత్తము ఆయన యొక్క ఆ యొక్క కల్వరి గిరిలో ప్రాణమును అర్పించి మనకు నిత్య రాజ్యమును నిత్య జీవమును అనుగ్రహించుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన ఆ యొక్క గొప్ప త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ఎల్లప్పుడూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు అందించిన ఆ యొక్క నూతన నిబంధన చట్టం కింద మన యొక్క జీవితాన్ని జీవిస్తూ ఎన్ని శోధనలు, ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా మనము ఆయన యొక్క వాక్యాన్ని, ఆయన యొక్క మాటలను మనము పెడచెవు పెట్టక మన యొక్క హృదయాలను ఆయన యొక్క మాటల కొరకు మనము తెరిచి వాటిని మన హృదయంలో అంగీకరించుకుని దేవునితో మనము ఆ యొక్క సంబంధాన్ని, దేవునితో ఉన్న ఆ యొక్క దేవుని కొరకు మనము చేస్తున్న ఈ యొక్క ప్రయాణాన్ని దేవుడు సఫలపరచాలి అంటే మనము ఆయన యొక్క ఆజ్ఞలకు, మనము ఆయన యొక్క కట్టడలను గైకొని ఆ యొక్క వాక్యాన్ని చేపట్టుకుని మన జీవితాంతము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాటలకు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాటలను మన హృదయంలో భద్రపరుచుకుని దేవునితో కలిసి నడిచిన ఎడల దేవుడు కుమారుడైన క్రీస్తు ద్వారా మనలను ఆయన రాజ్యంలో స్వీకరించుటకు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రియమైన సంఘం, మా దేవుని బిడ్డలారా, శోధనలు అనేవి సాధారణమే. మన యొక్క ఈ యొక్క జీవితంలో మనము జీవించే 40, 50, 60, 70, 80, 100 సంవత్సరాలు లేకపోతే 120 సంవత్సరాలు ప్రభువైన యేసుక్రీస్తు వారు మన క్రైస్తవులమైన మనము ఈ యొక్క జీవితం జీవిస్తున్నప్పుడు శోధనలు అనేవి తప్పనిసరి. అందుకే అంటారు కదా గ్రంథకర్త, క్రైస్తవులైన ఎడల మీకు శోధనల. కాబట్టి క్రైస్తవులమైన మనకు ఖచ్చితంగా మరింకా శోధనలు ఉంటాయి, ఇంకా శోధనలు ఉంటాయి. కాబట్టి ఆ యొక్క శోధనని తప్పించుకునే మార్గాన్ని దేవుడు కూడా మనకి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఈ శోధన అనేది పాపమా? ఈ శోధన మనకి ఎవరి ద్వారా వస్తుంది? ఈ యొక్క శోధన దేవుడు మనకి ఎందుకు అనుగ్రహిస్తున్నాడు? ఈ యొక్క శోధన వల్ల మనము మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఎలాగూ మలుచుకోవాలి? ఈ యొక్క శోధన ద్వారా మన యొక్క విశ్వాస జీవితాన్ని మనం ఎలాగూ పెంపొందించుకోవాలనే విషయాన్ని మనము తెలుసుకుందాం. కాబట్టి ప్రియమైన ఇగ్నేటరీ శ్రోతలారా, దేవుని బిడ్డలారా, ఈ యొక్క శోధన అనేది మనకి సాధారణమే. మనం చూసుకున్నట్లయితే
1: మనం చూసుకున్నట్లయితే పాత్ర మందంలో మనం చూసుకున్నట్లయితే హవ్వ ఆదాముకు కూడా శోధన తప్పలేదు. సాతాను ద్వారా అబ్రహాంకి తప్పలేదు, యేసేపుకి తప్పలేదు, దావీదు మహారాజుకి తప్పలేదు, అలాగే నూతన మందంలో పేతురుకు తప్పలేదు. అలాగే మనం చూసుకున్నట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాతాను దగ్గర నుంచి శోధన తప్పలేదు. సో కాబట్టి మనం చూసుకున్నట్లయితే, జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే, ఈ శోధన అనేది మనకి క్రైస్తవులమైన మన అందరికీ కూడా సాతాను ద్వారా నుంచి వస్తుంది. కాబట్టి ఆ శోధనను మనము ఎలాగు జయించాలి, ఆ యొక్క శోధనను మనము ఎలాగు జయించాలి? కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాగైతే ఆ యొక్క శోధనలు జయించాడో మనం గమనించుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు కదా, ఆయన దేవుడు కదా, ఆయన జయిస్తాడు. మనము మానవ మాత్రమే, మనకు అది ఎలాగో తగును అని మనం అనుకోవచ్చు. మానవ మాత్రమే మనకి ఎలాగో తగును అనుకోవచ్చు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు తల్లి మరియ గర్భంలో నుంచి బయటకు వచ్చినప్పటి నుండి ఆయన ఆ యొక్క మానవ శరీరాన్ని దాల్చి ఏ మనిషికైతే ఏవైతే ఫీలింగ్స్ లేకపోతే ఏమైతే నొప్పి, బాధ, భయం ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇముడుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ యొక్క లోకానికి వచ్చి ఉన్నారు. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారికి నొప్పి తెలుసు, బాధ తెలుసు, భయం తెలుసు, ఏడుపు తెలుసు, అలాగే మన మానవ జీవితంలో ఉండే ప్రతి ఒక్క ఎమోషన్ లేకపోతే ప్రతి ఒక్క ఫీలింగ్ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అనుభవించింది. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, అందుకే ఆయన అంటారు, నేను మీకు మాదిరిగా ఉండి ఉన్నాను. మాదిరిగా ఆయన మన కొరకు ఉండి ఉన్నాడు. ఆ యొక్క శిల్వ మరణం ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా ఆ యొక్క మానవ ఆ యొక్క ఎమోషన్స్ ని కూడా ఆయన క్యారీ చేయటం జరుగుతుంది. కాబట్టి ఎలాగైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క శోధనని జయించాడో ఆ ప్రకారమే మనము కూడా ఆ యొక్క శోధనని జయించాలని కోరి ఉన్నాడు. మనం చూసుకున్నట్లయితే చాలా మంది అడిగే ప్రశ్న ఏంటంటే, అసలు దేవుడు ఎందుకు మనకు శోధనలు ఇస్తాడు? అసలు శోధన అంటే పాపమా? అసలు క్రైస్తవులు ఎందుకు ఈ యొక్క ఇబ్బందులు పడాలి? ఒకవేళ ఇబ్బందులు పడితే నేను నిజంగా వాటిని జయించగలనా అనే విషయాన్ని కూడా మనము చూసుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క ప్రతి ఒక్క ప్రశ్నకి ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వయంగా మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 10:13 జవాబు ఇవ్వటం జరిగింది. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ఈ యొక్క అంశాన్ని మనము ఈ యొక్క శోధనని జయించుట ఎలా, శోధనను మనము జయించగలమా అనే ఒక అంశాన్ని మనము నేర్చుకుందాం. దేవుని యొక్క మాటలను మనము తెలుసుకుందాం. కాబట్టి మీరందరూ కూడా మీ హృదయాలను తెరిచి దేవుని యొక్క వాక్యాన్ని మీ యొక్క హృదయంలో అంగీకరించవలసిందిగా కోరుచున్నాను. అలాగే మీలో ఎవరైనా దేవుని యొక్క వాక్యాన్ని ఈ యొక్క నేను చెప్పే వాక్యంలో ఏమైనా తప్పిదం ఉన్నట్లయితే ఖచ్చితంగా నాకు తెలియజేయవాలని కోరుచున్నాను. ఎందుకనగా మనమందరము కూడా దేవుని యొక్క జ్ఞానంలో, దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానంలో జ్ఞానం చూపిన మనము ఆయన యొక్క వాక్యాన్ని మనము విస్తరింపజేయడానికి ప్రయత్నిస్తున్నాం. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు మనలను మన కుటుంబాలను దీవించిన గాక. అలాగే మరి ఒకసారి చేరి వచ్చిన మీ అందరికీ, ఇగ్నైట్ రేడియో శ్రోతలందరికీ, ఇగ్నైట్ రేడియో సహోదరి సహోదరులు అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. వాక్యంలోకి మనము ముందుకు కొనసాగుదాం. మొదటిగా వాక్య పట్టణం చదువుకుందాం. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 10:1 మొదటి నుంచి చివరి వరకు మనము చదువుకుందాం. దయవుంచి మీ అందరూ కూడా మీ యొక్క పరిశుద్ధ గ్రంథములను ఓపెన్ చేసి నాతో పాటు ఏకీభవించి చదవవలసిందిగా కోరుచున్నా. కాబట్టి ప్రియమైన ఎగ్జిట్ రేడియో శ్రోతులారా, దేవుని మెట్లారా, ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 10:1 మొదటి నుంచి చివరి వరకు మనం చదువుకుందాం. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక ఒకటి పదో వచ్చే ఒకటి నుంచి చదువుకుంది. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండటం నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరుల్లో అందరూ మేకము కింద ఉండేది. వారు అందరూ సముద్రంలో నడిచిపోయేది. వారు అందరూ మోషను బట్టి మేఘములను సముద్రములను బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి. ఏలి అనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనేది త్రాగరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యములో సంహరింపబడేది. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించుకుంటున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందుము. వారిలో కొందరు వ్యభిచరించి నందున ఒక్క దినముని 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక యుందుము. వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిరి. మీరు శనగకుడి. వారిలో కొందరు శనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకునవలను. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయుడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గము కలుగ చేయను. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను. నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుకోండి. మనము దీవించు ఆశీర్వాచనపు పాత్రలోనే త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకున్నట్టయే కదా. మనము విరిచి రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకున్నట్టయే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకునిచున్నాము. రొట్టె ఒకటే గనక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి. బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలువారు కారా. ఇక నేను చెప్పున్నది ఏమి? విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదనేనను విగ్రహములో ఏమైనా ఉన్నదనేనను చెప్పేదనా? లేదు గాని అన్యజనులను అర్పించే బలులు దేవునికి కాదు దేవులకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దెయ్యములతో పాలువారవుట నాకు ఇష్టం లేదు. మీరు ప్రభువు పాత్రలోనిది దెయ్యం పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభువు బల్ల మీద ఉన్నదానిలోను దెయ్యముల బల్ల మీద ఉన్నదానిలో కూడా పాలు పొందనేరరు. ప్రభువు నాకు రోషం పుట్టించదమా? ఆయన కంటే మనము బలవంతులమా? అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలుగ చేయవు. ఎవడును తన కొరకే కాదు ఎదుటి వాని కొరకు మేలు చేయ చూచుకునవలను. మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక కటిక వాని అంగడిలో అమ్మునదేదో దాన్ని తినవచ్చును. భూమియు దాని పరిపూర్ణతయు ప్రభునవై అన్నవి. అవిశ్వాసుల్లో ఒకడు మిమ్మను విందుకు పిలిచినప్పుడు వెళ్ళటకు మీకు మనసు ఉండిన ఎడల మీకు వడ్డించినది ఏదో దాని గురించి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక తినుడి. అయితే ఎవడైనా మీతో ఇది బలి అర్పింపబడినదని చెప్పిన ఎడల అటు తెలిపిన వాని నిమిత్తమును మనస్సాక్షి నిమిత్తమును తినకుడి. మనస్సాక్షి నిమిత్తముగా మీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు ఎదుటి వాని మనస్సాక్షి నిమిత్తమే ఇలాగూ చెప్పుచున్నాను. ఎందుకనగా వేరొకరి మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్ర విషయములో తీర్పు తీర్చబడనేలా. నేను కృతజ్ఞతతో పుచ్చుకున్న ఎడల నేను దేని నిమిత్తము కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నానో దాని నిమిత్తము నేను దూషింపబడినేలా. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరు ఏమేమి చేసినను సమస్తమును దేవునికి మహిమ కొరకు చేయుడి. యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంగమునకైనను అభ్యంతరము కలుగు చేయకుడి. ఇలాగు నేను కూడా స్వప్రయోజనం కొరకు అనేకులను రక్షింపబడాలని వారి ప్రయోజనం కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోష పెట్టుచున్నాను. కాబట్టి ప్రియమైన సంగమా దేవుని బిడ్డలారా, మనం చూసుకున్నట్లయితే ఇందాక మనం చెప్పుకున్న సంగతుల్లో ఈ యొక్క శోధన అనేది మానవులకి అందరికీ కూడా తథ్యం. కాబట్టి మనం చూసుకున్నట్లయితే ఇవి మనకు మాత్రమే కాదు, కానివ్వండి క్రైస్తవులమి అని పేరు పెట్టుకున్న మన అందరికీ కూడా ఈ శోధనలు అనేది తథ్యం. కాబట్టి మనం చూసుకున్నట్లయితే పాత నిబంధనలో ఆదాము అవకి, ఆదాము అవని కూడా సాతాను శోధించింది, అలాగే అబ్రహాం గారిని, యోసేపు గారిని, దావీదుని, అలాగే పేతురు గారిని, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూడా మనం చూసుకున్నట్లయితే ఈ సాతాను శోధించినట్లుగా మనము గమనించుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనము నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, ఎలాగైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ యొక్క శోధనను జయించారో అలాగనే మనము కూడా ఈ యొక్క శోధనను జయించి భద్రమై ఉన్నాము. కాబట్టి ఇప్పుడు ఈ మనసమా దేవుని బిడ్డలారా, ఇక మొదటి కొరింత రాసిన పత్రిక 10వ అధ్యాయం మొత్తం చూసుకున్నట్లయితే పౌలు గారు కొరింత సంఘానికి రాసినట్లుగా మనం గమనించవచ్చు. అది క్రీస్తు శకం 55వ సంవత్సరంలో ఈ యొక్క పత్రికను రాసించినట్టు మనము చూసుకోవచ్చు. ఈ యొక్క పత్రిక కొరింతి సంఘానికి రాసింది. ఈ యొక్క కొరింతి సంఘాన్ని చూసుకున్నట్లయితే ఈ యొక్క కొరింతి పట్టణం అనేది ఈ యొక్క రోమా సామ్రాజ్యంలో ఉన్నప్పుడు ఎంతగానో పాపం విషయంలో ఎంతో గొప్పగా పాపం చేస్తూ వారి యొక్క జీవన శైలిని కొనసాగించే వారుగా ఉన్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క కొరింతి సంఘము వాళ్ళు విగ్రహారాధనలో కానివ్వండి, వ్యభిచారంలో కానివ్వండి, లేదంటే త్రాగుబుత్తరంలో కానివ్వండి, అలాగే లేకపోతే వాళ్ళ యొక్క గర్భం ద్వారా కానివ్వండి, అనేక విషయమైన అనేక విధంగా వాళ్ళు పాపముతో నిండిన వారి దేవునికి దూరముగా ఉన్నవారిగా మనము చూడవచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత ఈ యొక్క శిష్యులు దేవుని యొక్క బోధను వాళ్ళు బోధించిన తర్వాత ఎలా ఎప్పుడైతే అపొస్తలైన పౌలు గారు తన మొదటి ప్రయాణంలో కొరింతి సంఘంతో మాట్లాడి రెండో ప్రయాణంలో ఈ యొక్క లేఖను కొరింతి సంఘానికి రాసినట్టుగా మనము చూడవచ్చు. కాబట్టి ఈ యొక్క కొరింతి సంఘము క్రీస్తుని ఎరిగి ప్రభువైన యేసుక్రీస్తు వారు తమ సొంత రక్షకుడని అంగీకరించి మారు మనసు చెందటానికి ఎంతగానో ప్రయత్నిస్తున్న సమయం అది. కాబట్టి వాళ్ళు చూసుకున్నట్లయితే వాళ్ళ యొక్క ప్రాచీన స్వభావం ఎలాగ ఉందంటే వాళ్ళ యొక్క స్నేహితులు కానివ్వండి, బంధువులు కానివ్వండి, లేకపోతే వాళ్ళ యొక్క పితరులు కానివ్వండి, వాళ్ళు అందరూ కూడా విగ్రహారాధన చేసుకుంటూ దేవునికి అసహ్యమైన పనులు చేసుకుంటూ వచ్చారు. కాబట్టి ఆ యొక్క నిబంధనలను లేకపోతే ఆ యొక్క ట్రెడిషన్ని వాళ్ళు ఎలాగో చేసుకున్నారంటే దాని నుంచి బయటకు రావడానికి ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు. అప్పుడు అపొస్తలైన పౌలు కొరింథీయులకు రాస్తూ ఇవన్నీ కూడా వ్యర్థమే అని మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క మనం చూసుకున్నట్లయితే పౌలు గారు ఈ యొక్క పాత నిబంధనలో ఇస్రాయల్ ప్రజల గురించి చెప్తూ ఎప్పటి గురించి చెప్తున్నాడు, మోషే గారు ఇస్రాయల్ జనాంగాన్ని నడిపించిన ఆ సమయాన్ని గుర్తు చేస్తూ వాళ్ళు ఎలాగైతే దేవుని యొక్క అద్భుత కార్యములు వాళ్ళు తమ కళ్ళారా చూశారో, ఎలాగైతే వాళ్ళు ఎర్ర సముద్రముని 6 నెలల మీద నడిచారో, ఎలాగైతే వాళ్ళు మన్నా తిని, వాళ్ళు దేవుని పంపించిన మన్నా తిని ఎలా బతికారో, అలాగే వాళ్ళు బండ నుంచి వచ్చిన ఆ యొక్క నీరుని తాగి ఎలాగైతే బ్రతికారో, ఇవన్నీ చూసి ఇవన్నీ అనుభవించినప్పటికీ కూడా వాళ్ళు పాపములోకి వెళ్ళడానికి, సాతాను పెట్టిన శోధనలో పడటానికి వారికి ఎంతో సమయం పట్టలేదు. ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే పౌలు గారు వారి ఎక్కడ ఏ విషయంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు అంటే ఏ పరిస్థితుల్లో ఏ శోధనలో వాళ్ళు త్రప్పిపోయారు అనే విషయాన్ని తెలియజేస్తూ 7వ వచనంలో మనకి చెప్తాడు. కొరింథీయుల పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో మనకి ఇలా చెప్తారు, జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. కాబట్టి ఎలాగైతే మనము విగ్రహారాధనని మనము దూరం పెట్టాము, మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఆ యొక్క మన పాత నిబంధనలో మనం చూసుకున్నట్లయితే నిర్గమ కాండము 13వ అధ్యాయం అనుకుంటాను, వాళ్ళు ఆ యొక్క బంగార పొత్తు ఒక దూడం చేసుకొని దాన్ని దేవతగా వాళ్ళు ప్రతిష్ఠించుకుని ఆ యొక్క ప్రతిమకు వాళ్ళు పూజించడం చేశారు. కాబట్టి ప్రియమైన సంగమ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే తండ్రి అయిన దేవుడు మనకిచ్చిన ఆజ్ఞల్లో ప్రాముఖ్యమైన ఆజ్ఞ నేను తప్ప వేరొక దేవుడు మనకు ఉండకూడదు. కాబట్టి తండ్రి అయిన దేవునికి ఎప్పుడైతే ఆయన యొక్క స్థానాల్లో వేరొక దేవుడు ఆ యొక్క నామం చెప్పి మనము ఆ ప్లేస్లో ఎవరినైనా మనం పెట్టున్నాము అంటే దేవునికి అది ఎంతగానో రోషం పుట్టించే క్రియగా ఉంటుంది. కాబట్టి మనము ఈ రోజుల్లో కూడా మనము కొన్ని కొన్ని సమయాల్లో కొన్ని కొన్ని ట్రెడిషన్స్ ద్వారా మనం ఏం చేస్తామంటే కొన్ని కొన్నిసార్లు మీరే మా దేవుడు అండి, ఈయన మా దేవుడు, మా ఇంటికి దేవుడు. తప్పు, దేవుడు ఒక్కడే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కడే, ఆత్మయు ఒకటే, రక్షణ ఒకటే, సంఘము ఒకటే. కాబట్టి ప్రియమైన సంఘమా దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాపముల నిమిత్తము ఆయన శిలువ మరణం పొంది మనకు ఆ యొక్క నిత్య నరకాగ్నిని దూరం చేసి మనలను ఆ యొక్క నిత్య రక్షణలో నడిపించుటకు ఎంతగానో ఆయన శ్రమపడి ఉన్నాడు. కాబట్టి వాళ్ళు ఫెయిల్ అయిన ఫస్ట్ ఫెయిల్యూర్ ఏంటంటే మొదటిగా విగ్రహారాధన. రెండవది వ్యభిచారం. 10వ అధ్యాయం 8వ వచనం చూసుకున్నట్లయితే వ్యభిచారము చేసిన వాళ్ళ అందరినీ కూడా అక్కడ మనం చూసుకున్నట్లయితే సంఖ్య వ్రాయబడటం జరిగింది, 23,000 మంది ఆ యొక్క వ్యభిచారం చేసిన పాపము వల్ల వాళ్ళు చనిపోవడం జరిగింది. కాబట్టి ప్రియమైన సంగమా దేవుని బిడ్డలారా, పాపం వలన వచ్చే జీతము మరణము. కాబట్టి మనము మన యొక్క జీవితాల్లో ఆ యొక్క పాపానికి తావివ్వకుండా మనము ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క మాటలను మన హృదయంలో భద్రపరుచుకొని ఆయన యొక్క వాక్యంను చేపట్టుకొని మనం ఎల్లువారిగా మనము ఉండాలి. అలాగే మూడో ఫెయిల్యూర్ ఏంటంటే వాళ్ళు దేవుణ్ణి టెస్ట్ చేశారు, శోధించారు. 10వ అధ్యాయం 9వ వచనం మనము ప్రభువును శోధింపక యుందము, వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిరి. కాబట్టి పాత నిబంధనలో ఎలాగైతే కొంత ఇశ్రాయేలు దేవుణ్ణి శోధించారో ఇప్పుడు కూడా మనము దేవుణ్ణి శోధిస్తున్నాము, దేవుని మీద కంప్లైంట్ చేస్తున్నాము. కాబట్టి మనము ఎప్పుడైతే మన యొక్క విశ్వాసము అభివృద్ధి చేసుకుంటామో మనలో కంప్లైంట్స్ అనేది తగ్గిపోతుంది, దేవుని మీద మనకున్న కంప్లైంట్స్ అనేవి తగ్గిపోతుంది. ఎప్పుడైతే మనము దేవుణ్ణి క్వశ్చన్ చేస్తామో దాని అర్థం ఏంటంటే మనలో ఉన్న విశ్వాసము అనేది సన్నగిల్లిపోతుంది, విశ్వాసము అనేది సన్నగిల్లిపోతుంది అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన సంఘమా దేవుని బిడ్డలారా, కాబట్టి మనము దేవుణ్ణి శోధింపక ఉండాలి. అలాగే 4వ ఫెయిల్యూర్ ఏంటంటే 10వ వచనం మీరు శనగకుడి, వారిలో కొందరు శనిగి సంహారకుని చేత నశించిరి. కాబట్టి ఎలాగ అయితే వాళ్ళు సనుక్కున్నారో, ఎలాగైతే వాళ్ళు సనుక్కొని దేవుని మీద సనుక్కున్నారో, వాళ్ళు ఏమనుకున్నారు దేవుడు ఏమింటాలి మేము చిన్నగా మాట్లాడుకుంటున్నామని. కానీ మనమందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తండ్రి అయిన దేవుడు ఆల్ఫా ఒమేగా ఆయనే ఉన్నాడు, ఆదిను అంతమును ఆయనే ఉన్నాడు, ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠముగా ఉన్నది. కాబట్టి ప్రియమైన సంగమా దేవుని బిడ్డలారా, అందుకే అంటాడు కాబట్టి ఈ విషయాలన్నీ చెబుతూ ఎలాగ అయితే ఇశ్రాయేలీయులు దేవుని మాటలను గైకొనక దేవుని ఎలాగైతే ఈ యొక్క దృష్టాంతములుగా వారికి చెప్పి ఉన్నారో, కాబట్టి ఆ వాటిని గురించి మన పితరుల నుంచి మనం ఏమి నేర్చుకోవాలి, అలాగే మన పితరుల నుంచి మనం ఏమి చేయాలి ఏమి చేయకూడదు అనే విషయాన్ని మనము తెలుసుకోవాలని చెప్తూ 13వ వచనంలో మనకి గొప్ప వాగ్దానాన్ని మనకిచ్చాడు. అదేంటంటే సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింప లేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింప కలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపనీయడు. అంతేకాదు సహింప గలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును ఆయన చేయను కలుగు చేయను. కాబట్టి ప్రేమైన సంగమా దేవుని బిడ్డలారా, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనలను ఈ యొక్క శోధనల నుంచి ఎలాగో తప్పించాలో కూడా తండ్రికి బాగా తెలుసు. కాబట్టి మనము ఆ యొక్క శోధనలో పడక దేవునిలో మనము ముందుకు వెళ్ళువారుగా ఉన్నాము. కాబట్టి ప్రేమైన సంగమా దేవుని బిడ్డలారా, కింద వచ్చిన మనం చూసుకున్నట్లయితే సహింప కలిగినంత కంటే ఎక్కువగా శోధనలు మీకు ఇయ్యడు అని మనకి సెలవిస్తున్నాం. కాబట్టి ఆ విషయాన్ని మనము ఆ లైన్ బై లైన్ మనం చూసుకున్నట్లయితే మనము కింది వచనాలు అలాగే మనము ఈ యొక్క లెసన్ ని మనము స్టార్ట్ చేసుకుందాం. కాబట్టి ప్రియమైన సంగమ్మ దేవుని బిడ్డలారా, కాబట్టి మనము చూసుకున్నట్లయితే ఈ యొక్క శోధన ఎలాగూ మొదలవుతుంది అని మనం చూసుకున్నట్లయితే, ఈ యొక్క శోధన మొదట నీ లోపల ఉన్న దురాశ వల్ల మొదలవుతుంది. ఈ యొక్క శోధన మనకి ఎలాగో కలుగు చేస్తాడంటే సాతాను మనకి చాయిసెస్ ఇస్తాడు. అంటే మంచి చెడు, ఏదో ఇక్కడ హ్యాపీనెస్ ఉంది, చెడు చెయ్యి, ఏం కాదు హ్యాపీనెస్ ఉందని చెప్పి మనకు చాయిసెస్ ఇస్తాడు. సో మనం ఎప్పుడైతే చాయిసెస్ తీసుకుంటామో, బట్ క్రైస్తవులమైన మనకి చాయిసెస్ ఏం లేదండి. జీసస్ ఇస్ ద ఓన్లీ చాయిస్, ప్రభువైన యేసుక్రీస్తు వారి మనకి చాయిస్. కాబట్టి మనం ఎప్పుడైతే చాయిస్ని చూస్ చేసుకుంటామో పాపం అనేది ఎంటర్ అవుతుంది, పాపం వల్ల వచ్చే జీతము మరణము. కాబట్టి ప్రియమైన సంగమా దేవుని బిడ్డలారా, ఇంకా కొన్ని విషయాలు మనము తెలుసుకుందాం, తర్వాత మనం ఇంగ్లీష్లో చెప్పుకొని తర్వాత తెలుగులో ఈ యొక్క విషయాలు మనము చెప్పుకొని ముందుకు వెళ్దాం. కాబట్టి ఇగ్నైట్ రేడియో శ్రోతలారా, దేవుని బిడ్డలారా, మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మొదటి కొరింత రాసిన పత్రిక 11వ వచనంలో మొదటి సెంటెన్స్ మనం గమనించుకున్నట్లయితే, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. కాబట్టి ప్రియమైన సంఘం మాధ్యమం పెట్టారా, ఇక్కడ మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏమీ మీకు సంభవింపలేదు. కాబట్టి ఈ యొక్క మనం చూసుకున్నట్లయితే ఇక్కడ శోధన ఎలాగో వస్తుంది. కాబట్టి ఈ శోధన వల్ల మనము ఎలాగూ ఈ శోధనని మనము ఎలాగూ శోధనని ఎలాగూ ఎదిరించగలము. కాబట్టి ప్రియమైన సంగమా దేవుని బిడ్డలారా, మనం చూసుకున్నట్లయితే పాత నిబంధనలో మనం చూసుకున్నట్లయితే యోబు గారి యొక్క జీవిత చరిత్ర మనం చూసుకున్నట్లయితే సాతాను అతన్ని ఎలాగ శోధించినో మన అందరికి బాహాటంగా తెలుసు. యోబు గారిని ఎలాగ తనని తన యొక్క కుటుంబాన్ని ఎలాగ శోధించింది అండ్ ఎలాగ లొంగ తీసుకోవడానికి ప్రయత్నించినో మన అందరికి కూడా బాగా తెలుసు. కాబట్టి ప్రియమైన సంగమా దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తనైన దేవుడు శోధనకి మనకి తావిస్తాడు, అలాగే దాని నుంచి ఎలాగ తప్పించుకోవాలో మార్గం కూడా ఆయన చూపిస్తాడు. కాబట్టి మొదటగా మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ మనం కనుక ఆ యొక్క శోధనలకు లోనై శోధనలో ఆ యొక్క ట్రాప్ లో కనుక మనం పడిపోయాము అంటే మొదటగా మనం ఏం చేసినట్లే, మొదటగా మనలో ఉన్న విశ్వాసము అనేది సన్నగిలుతుంది. అలాగే మనలో ఈ యొక్క పాపపు ఆలోచనలు, మన యొక్క ఆలోచనలు పాపంతో నిండి ఉంటాయి, మన యొక్క దురాశ మనలో వస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన ఇగ్నైట్ రేడియో శ్రోతలారా, ఇక్కడ మనకి శోధనకి పాపంకి తేడా ఏంటంటే, ఇక్కడ శోధన అనేది పాపం కాదు, కానివ్వండి, ఎప్పుడైతే శోధనలో పడి దేవునికి దూరం అవుతామో అప్పుడు మనము పాపం చేస్తాం. ఈ యొక్క శోధనకి పాపంకి తేడా అండి. మనం చూసుకున్నట్లయితే క్రైస్తవులమైన మనకు కూడా ఈ యొక్క సందేహం రావడం సహజమే. శోధన అనేది ఏంటంటే, సాతానుడు ఈ యొక్క చెడు పని చెయ్యి అని ప్రేరేపిస్తూ ఉంటాడు మన హృదయంలో. ఉదాహరణ కొంచెం చూసుకున్నట్లయితే, ఎవరైనా మనల్ని తిట్టారనుకోండి, మనకు కోపం వస్తుంది ఆ యొక్క మడి లీడర్స్ మడి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ డానియల్ యు నో వీ క్యాన్ సీ దట్ ఫస్ట్ థింగ్ ఇస్ we need to make our heart to obey to God. And Daniel too, the wisdom from the God. If you are lack of wisdom, you know, you can you can ask God. In Daniel chapter 2, Nebuchadnezzar was troubled by a dream. He demanded that his wise men to tell him both the dreams and its interpretations. When they could not do so, he ordered the destruction of Babylon's wise men. So Daniel and his companions were included in the danger. So Daniel responded with wisdom and discretion. He asked about the decree and requested time. Then he went to his friend and asked them to seek the mercy of God of heaven. Their response to crisis included united prayers. So here, my Ignatius, this is a beautiful picture of friendship. This is a beautiful picture of a friendship. Daniel's companions were people with whom he could seek God when life was threatened. We also need friendship that helps us obey, pray and think clearly. A friend who only encourages our anger or excuses our sin is not giving us the help we most need. So God revealed the mystery to Daniel in a night vision. Before Daniel stood before the king, he blessed God. He praised the one man who can change his times and seasons, removes kings, establishes kings, and gives wisdom. His first response to answered prayer was gratitude. When he spoke to Nebuchadnezzar, Daniel did not represent himself as the source of revelation. He explained that there is a God in heaven who reveals mysteries. He also said the secret had not been revealed because he possessed great wisdom than everyone else. Daniel could fulfill an extraordinary responsibility without claiming the glory belonged to him. The king had seen a great image made of different materials, a stone cut without human hands, sakit, and a stone becomes a great mountain. So Daniel identified the golden head with Nebuchadnezzar's and his kingdom, described kingdoms that would follow, and declared that the God of heaven would establish a kingdom that would never be destroyed. So we will return to the kingdom kingdom when we connect Daniel with the New Testament. For now, my dear readers, hear the message that would have challenged the king's pride. Earthly power is temporary. Even the most impressive ruler is accountable to God. What looks permanent to God, to one generation, can disappear in the next. So God helped Daniel by revealing what human ability could discover. So here, my dear readers, my brothers and sisters, Daniel then used that knowledge responsibly. Used that knowledge responsibly. He asked that wise men not be destroyed and later requested responsibilities for his companions. His deliverance did not make him forget other people. So, my dear readers, my brothers and sisters, when God helps us, do we remember to give thanks? When we receive recognition, do we remember those who supported us? When we gain influence, do we use it to serve? The story directs our attention beyond the exciting dream
0: to the character of the man receiving it. That's why James chapter 1 verse 5 teaches Christian to ask God for wisdom. The promise does not mean that we would expect Daniel's special prophetic revelations or treat our own dreams as a new scripture. We seek wisdom to live faithfully, guided by the word God has given us. Prayer should lead us towards humble obedience, careful judgment, and concern for others. So my dear readers, my dear sisters, God did not, give the life. God did not want us life to be spoiled in the hell. So He wants us, everyone, you and me and everyone, to be the part of the God's kingdom, to be the part of His kingdom. So in the Daniel chapter 3 says, a test faced by Shadrach, Meshach and Abednego. We all know this one. Nebuchadnezzar set up a golden image and demanded that people worship it. Whoever refused would be thrown into burning fire. So here, my dear readers, my dear brothers and sisters. So now if you say that nowadays, you know, everyone should worship it, otherwise you would be thrown into burning furnace, what will you do? What will you do? We must be precise. Daniel is not named as a participant in this event. The Bible does not tell us where he was. It was his three friends who refused the command and were cast into the furnace. Their story belongs in our study because they shared Daniel's life of faith in extreme. They knew God could deliver them, yet they also declared that even if he did not rescue them, they would not serve the king's God. They would not serve the king's gods or worship the image. Their obedience was not conditional on receiving the outcome they wanted. So, my dear readers, my dear brothers and sisters, that challenges us deeply. We may pray for healing or employment, peace at home, or relief from hardships. We should bring those concerns to God. But do we also trust Him when the answer is not what we hoped? Yes, you know, God's ability to rescue does not give us the authority to demand a particular miracle. So that's why the king had the three men thrown into the furnace. Then he saw four figures walking in fire. The King James Version records his description of the fourth as like the Son of God. Like the Son of God, while other translation express it like a son, like a son of the God. In the verse 28, the king says that God sent his angel. The passage does not explicitly identify the figure as Jesus. So we need to make that identification to appreciate the miracle. So God preserved the three men. The fire had not harmed their bodies, and the smell of fire was not on them. The king who demanded worship now acknowledged the God who had delivered his servants. So that's why Hebrew 11 remembers people who through faith escaped danger. It also remembers faithful people who suffered and died. The same chapter honors both. Therefore, faithfulness cannot be measured simply by whether someone escapes suffering. So, my dear readers, my dear brothers and sisters, the question for us is, not only can God help me, ఇట్ ఈస్ ఆల్సో విల్ ఐ రిమైన్ ఫెయిత్ఫుల్ టు గాడ్ వైల్ ఐ వైట్. వీనో ఇస్ క్యారెక్టర్ త్రూ హిస్ వర్డ్. వీనో ఇస్ లవ్ త్రూ జీసస్ క్రైస్ట్ దట్ గివ్స్ అస్ రీజన్ టు ట్రస్ట్ హిమ్ ఈవెన్ వెన్ వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ అవర్ సర్కంస్టాన్సెస్. So that is great, my dear brothers and sisters. Yeah, from these three chapters, we can learn this. So finally, I would like to say and conclude. Today, we have followed Daniel from Judah into exile. From an early decision about the purity to a lifetime of prayer and public service, we have seen danger, responsibility, changing rulers, divine revelations, and remarkable deliverance. Through all of it, the living God remained sovereign. God gave Daniel favor and understanding. He answered prayer, revealed mysteries, shut the lion's mouth, and strengthened his servant when he was weak. Daniel's respond with obedience, humility, gratitude, and perseverance. His life encourages us to remain faithful in circumstances we did not choose. But our hope of salvation is not that we can earn heaven by becoming a courageous as Daniel. We are sinners who needs God's grace. The good news is that Jesus Christ died for our sins, was buried and rose again, as 1 Corinthians chapter 15 verse 1 to 4 declares. The New Testament calls us to believe in Jesus, repent of sin, confess him, and be baptized into Christ. So that's where Romans chapter 10 verse 9 to 10 speaks of belief and confession. In Acts chapter 2 verse 38, Peter told those who convicted by the gospel to repent and be baptized in the name of Jesus Christ for the remission of sins. Romans chapter 6 verse 3 to 4 describes baptism into Christ's death and rising to walk in newness of life. So this obedient response does not purchase salvation or place God in our debt. We depend upon his grace and Christ's saving work. The response called for is more than admiration for the faithful Bible character. It is turning to living Lord and following his teaching. So my dear greatest, my dear brothers and sisters, if you do not obey the gospel, seek further study with the congregation to your nearest congregations and examine the passages carefully. If you are a Christian who has drifted away, repent, pray for forgiveness, and return to faithful living. Seek the prayers and encouragement of fellow Christians. Our closing prayer is an opportunity to seek God's help. It is not a substitute for the response. The gospel commands. Let Daniel's life move us towards genuine obedience to Christ. Whatever the pressure we face, may we purpose in our hearts to honor God and continue serving him faithfully. So, my dear greatest, my dear brothers and sisters, let's have a small word of prayer and we'll close this session. Our gracious Father in heaven, thank you for the lessons we have received from your word. Thank you for your care for Daniel and for the hope you have given us through Jesus Christ. Father, please forgive our failures as we turn from sin and seek your mercy. Help us to be honest in our work, pure in our conduct, humble in success, and faithful in prayer. When we face pressures to do wrong, give us the courage to obey you. When we are weak or afraid, help us to rely on your strength. We pray for the listeners who are suffering, lonely, or uncertainty about their futures. Father, please provide what they need. Surround them with helpful people and strengthen them to endure. Guide those who are seeking salvation and to understand
1: the understand and obey the gospel. Help your church to teach the truth with love and to courage those who are struggling. Keep our hope fixed on Christ and the resurrection he has promised. May our lives bring honor to you today and throughout the years you have given us. Father, please bless us and guide us. Please bless each Ignatius and their families. In Jesus' mighty name we pray. Amen. So thank you so much, my dear Ignatius, my dear brothers and sisters. Until see you next week. Amen. Please kindly pray for me and my family and Southside Hyderabad Church of Christ, which is in Hyderabad, India.